సుఖ సంధ్యాబాదం శిల పూజ స్వగుల సమాధం ముఖ చూట విభుక్షణ సారం త్రాపాల తిహాల విచారం గల్మాలా తల్ కలలాటం దోతోతి బస్త్ర పాటం జే జాన్స్ బర్మం కర్మం సఫో కొట్నస్ చో కర్మం కౌ నానక నే చౌ త్యావే విణ సత్ గుర్ వాట్ న పౌ పౌడి కపుడు సో